0: తలచికి బొమ్మలేల బొమ్మలేల బొమ్మలేల శిశి బొమ్మలేల బొమ్మలేల మమ్మ తలచికి బొమ్మలేల బొమ్మలేల
1: బొమ్మలేల.
2: ఇక నీరు వచ్చుకు